0: ఎంత మరేదో నాకు నిట్టు తెలియవా
1: ఎక్కలేక తెలియను
0: ఈ మధురుగా అరుసులు ఏడుమంట తెలియందే
2: ఇరణమిని ఎంకులేనుంది తెలీదా ఓ కలరాజ్.

0: కళరాజ మధ్యలేరు పుగర్ని
1: అని చెప్పాను.
0: ఎంకులు కంసరాజన్న అరవత్తలు పండ తంగడి బాలేలు
1: అంగడి బాలేలు
2: దేవకి దేవి కంసరాజన్న తంగడి
0: వస్తే భయంగా ఉని వసుదేవేర పొడిది దేవకీ దేవి అన్న జోకులు ఎంకులు
1: అయితే పోతే దాని అట్లు

నేను పాడను, కత్తిన మిత్తుకొల్లదు, టెంకాయకు పోకు నేను తూయే అన్నట్టు వించిత్తి నేను మాత్ర తూడా మరణ సూచకమే. ఇట్లా నాలే జామదు కన్నా నిజనే అప్పుడిగే అయ్యో ఎంక మరణ ఎంక మరణ ఎంక మరణ.

0: దుప్పడు
1: ఆవడు పగటే ఆవడు
0: ఈ దిన
1: ఉంది చడబడంద
0: కృష్ణనే ఇన్నుంది
1: తినాయని కృష్ణని ఎన్న ఉండాల మంట పడి నిన్న మంచిరా యానే ధన్యాత్మ యానే పుణ్యాత్మ
0: ఓహో నేసరు దిప్పారు నన్ను వంతే పొడుతుకుని కోరించిన ఈ పొత్తురా
1: చదురు నీ తెరువే.

0: ನನ್ನದೊಂಬಗ ತುಳುನಾಡದ ಜನಪದ ವಿದ್ವಾಂಸರಾಯಿನ ಡಾಕ್ಟರ್ ಗಣೇಶ ಮಿನ್ ಸಂಕಮಾರ್
1: ಯೋಗ ಗುರು ಕುರಿನ ದೇವೇರು ತಿಂತಿನ ಮಣ್ಣು ಈ ಭೂಮಿದ ಮಿತ್ ಧರ್ಮ ಕಾಪರೆ ಬೋಡಾದ ನರಮಾನ್ಯ ರೂಪುಡು ಉದಿತು ಬತ್ತಿನ ದೇವೇರ್ನ ಕುಲು ದೊಂಕು ದಿನ ಗೊಬ್ಬು ದಿನ ಮಾಯಾ ರೂಪೊಲೇನು ತೋಜಾದಿನ ಮಣ್ಣದ ಜಾಗಿಯಲು ನಂಕ್ ಪವಿತ್ರ ಕ್ಷೇತ್ರೋಲಾದ ಕಾರ್ಣಿಕದ ಧಾರ್ಮಿಕ ಕೇಂದ್ರೋಲಾದ ಮೆರೆವೊಂದುಂಡು. ನಂಬೊಲಿಗೆದ ಲೋಕದುಲೈ ಮೀ ಮನಸ್ಸದ ಆರೋಗ್ಯನು ಕಾತೊಂದು ಬರೊಂದುಂಡು. ಅವು ರಾಮೆ ಪುಟುದಿನ ಅಯೋಧ್ಯೆ, ಬುದ್ಧೆ ಪುಟುದಿನ ಕಪಿಲವಸ್ತು, ಕೃಷ್ಣೆ ಪುಟುದಿನ ಮಥುರೆ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದ ಬೆತ್ಲೆಹೇಮ್, ಇಸ್ಲಾಂ ಧರ್ಮದ ಮಕ್ಕ, ಒಂದು ಮಾತ ದೇವೆರೆ ನಂಬಿಗೆದ ಪವಿತ್ರ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಲು. ಕಾಲಗರ್ಭುಡು ನೀರಿಡು ಮುರ್ಕುದು, ತೂಟ್ಟು ಪೊತುದು, ದಂಡು ದಾಳಿಗೆ ತಿಕ್ಕದು ವರ ಮದೆ ಆಂಡಲ ಕುಡೊಂಜಿ ಕಾಲುಗು ಅಲ್ಪ ಮಾಯಾ ಲಕದುಂತುಂಡು. ಉಂದೆಕ್ಕ ನಂಕ್ ಬೊಡುತ್ತಿನಾತ್ ಉದರ್ ಮೇಲು ತಿಕ್ಕುವ. ಇನಿತ್ತಗೇನದ ನಡೆಟ್ಟು ಯಾನ್ ಪನುಡಾಯಿನಿ ದ್ವಾಪರ ಯುಗತ್ತ ಕೃಷ್ಣದೇವೇರು ಪುಟುದಿನ ಮಥುರೆದ ಮಣ್ಣದ ಕತೆ. ಎಂಕಲ್ನ ಯೋಗ ಗುರು ಜಯ ಮುದ್ದು ಶೆಟ್ರ ಇಂಚೊಪ್ಪ ಮಧುರೆಗೆ ಪೋದು ಬತ್ತಿನಾರು. 5 ಗಂಟೆ ಪುಲ್ಯಕ್ಕಲೋಗು ಯೋಗ ಶಾಲೆಗೆ ಬತ್ತದು ಮಾತೆರೆಗಲ ಒಂಜೊಂಜಿ ಮುದ್ದೆ ಮಣ್ಣುಲ ಮಥುರೆದ ಪೇರದ ಪೇಡಲ ಕುರಿಯರು. ಎಂಕುಲು ಮೋನೆ ಮೋನೆ ತೂವೊಂದು ಪುನಗ ಆರ್ನ ಮಥುರೆದ ಯಾತ್ರೆದ ಅಲ್ಂಬಗೋನು ಪಂಡೇರು. ಆರ್ನ ಪಾತೆರೆದ ತಿರ್ಲು ಇನಿತ್ತಗೇನದ ನಡೆ. ನಿಕಲ್ನ ಆರೋಗ್ಯದ ಪೋಡಿಗೆದ ಪುರ್ತುಡು ಆ ಮುದ್ದೆಡ್ದು ಕಿನ್ಕದು ಒಂಜಿ ಚಿಮಿಟಿ ಮಣ್ಣು ದೆಪ್ಪುಲೆ ಲೋಟೆಡು ನೀರಿಡು ಕಲಡಾದು ಪರ್ಲೆ ರೋಗ ಗುಣ ಆಪುಂಡು. ದಾಯೆ ಪಂಡ ಅವು ಪರಮಾತ್ಮೆ ಅವತಾರದಿ ತೊಂದಿನ ಮಣ್ಣು, ಗೊಬ್ಬುದಿನ ಮಣ್ಣು, ತಿಂತಿನ ಮಣ್ಣು. ಆ ನಸೆ ಮಣ್ಣಿಡು ನಡಪುನಗ ಹಾಸಿಗೆದ ಮಿತ್ತು ನಡತಿನಂಚಾಪುಂಡು. ಮೇಕ್ ರೆಂಕಂಡ ರೋಗ ಗುಣ ಆಪುಂಡು. ಕೃಷ್ಣನ ಪುರಲದ ಸ್ವರಕೆನ್ನಗ ಗೋಪಿ ನಕುಲು ನಲಿತೊಂದು ಬರೊಂದಿತ್ತೇರು. ಅಕಲ್ನೊಟ್ಟುಗು ದೇವೇರು ಗೊಬ್ಬುದಿನ ಮಣ್ಣವು. ಒಂಜಿ ದಿನ ಗೊಬ್ಬುನಗ ಬಗ್ಗದು ಮಣ್ಣಿಗೆ ಬಾಯಿ ಪಾಡ್ದು ಮಣ್ಣು ತಿನ್ಪಿನೇನು ಪಲಯೇ ಬಲರಾಮೆ ತುಯಿ. ಅಪ್ಪೆಡ ಪನ್ಪೆ ತಾಂಕನದ ಅಪ್ಪೆ ಯಶೋದೆ ಬತದು ಕೃಷ್ಣಡ ಕೇನುವಲು ಔದಾಯ ಮಣ್ಣು ತಿಂದ ಕೃಷ್ಣೆ ಸುಳ್ಳು ಪನ್ಪೆ ಯಾನು ಮಣ್ಣು ತಿಂತು ಜಮ್ಮ ಅಣ್ಣೆ ಸುಳ್ಳು ಪನೊಂದುಲ್ಲೆ. ಪನ್ನಗ ಯಶೋದೆಗೆ ಗೊತ್ತುಂಡೋ ಬಲರಾಮೆ ಸುಳ್ಳು ಪನ್ಪಿನಾಯೆ ಅತ್ತು ಎಂದು ಈಯೇ ಸುಳ್ಳು ಪನ್ಪ ಪಂಡದು ಆ ಮಲ್ಪು ತುಕ ಬಾಯಿನ ಪಂಡದು ಒಂಜಿ ಪೆಟ್ಟು ಬಾಯಿಗೆ ಹಾಕುವಲು. ಅಪಗ ಕೃಷ್ಣೆ ಬಾಯಿ ಆ ಮಲ್ತದು ಅಪ್ಪೆ ಯಶೋದೆಗೆ ತೋಜಾವೇ ಅಲ್ಪ ಅಲೆಗೆ ಇಡೀ ಬ್ರಹ್ಮಾಂಡ ತೋಜುಂಡುಗೆ. ಮೂಜಿ ಲೋಕನೇ ಕೃಷ್ಣನ ಬಾಯಿದೊಲೈ ಉಂಡು ಯಶೋದೆಗೆ ಕೃಷ್ಣೆ ದೇವೇರಿಂದು ತೆರಿವುಂಡು ಭಕ್ತಿ ಪುಟ್ಟುಂಡು. ಅವು ಕೃಷ್ಣಗೆ ಬುಡ್ಚಿ ಆಯಗೆ ಅಪ್ಪೆನ ತಾಂಕನದ ತೂಂಕನದ ಮೋಕೆ ಬೋಡು. ಆಯೆ ಅಪ್ಪೆಗೆ ವರಾನೆ ತುಯಿನ ಮಾತ ನೆನಪು ಪೋಪಿಲಕ ಮಲ್ಪುವೆಗೆ. ಯಶೋದೆ ಯಾನು ಬಾಲೆಗೆ ಆಕಿಯನೇ ಪನೊಂದು ಅರಾದು ಪತ್ತುವಲುಗೆ. ಒಂದು ಮಾತ ನಂಕ್ ಕೇನ್ನಗ ಪುರಾಣ ಕತೆ ಎಂದು ತೋಜುಂಡು. ಆಂಡ ಉಂದೆಟ್ಟು ನಂಕ್ ತೋಜಂದಿನ ಪ್ರಕೃತಿ ಸತ್ಯ ಉಂಡು ಆಧ್ಯಾತ್ಮ ಉಂಡು ಒಂದು ಬಜಿ ಕತೆ ಅತ್ತ ಪನ್ಪಿನಲ ಅಲ್ಪದ ಜಾಗೇನು ತೂಂಡ ನಂಕ್ ತೆರಿವುಂಡು ಪನ್ಪೆರು ಯೋಗ ಗುರು ಜಯ ಮುದ್ದು ಶೆಟ್ರು. ಇಡೀ ಮಥುರೆಡು ಓಲು ತೂಂಡಲ ದೇವಸ್ಥಾನಲು ತೋಜುಂಡುಗೆ. ಮೊಘಲ್ ರಾಜರ್ನ ಕಾಲೋಡು ದಾಳಿ ನಡತದು ಮುಲ್ಪದ ದೇವಸ್ಥಾನಲೇನು ಪೊಡಿ ಮಲ್ತದು ಬುಳ್ಳಿ ಬಂಗಾರನು ಕಪ್ಪಲಡು ದಿಂಜಾದು ಕೊನೆಯರು. ಆಂಡಲ ದೇವೇರು ಪುಟುದಿನ ಆ ಮಣ್ಣದ ಕಲೆ ಕುಂದುದುಜಿ. ಹಿಂದೂ ಸಂತೆರ್ನಕುಲು ಬತದು ನಾಡು ಪತದು ಆ ದೇವಸ್ಥಾನಲೇನು ಮಗತ್ತು ಕಟ್ಟಾಯರು. ಇನಿಕ್ಕಲ ಕಟ್ಟಾ ಒಂದೇ ಉಲ್ಲೇರು. ಔರಂಗಜೇಬನ ದಾಳಿಗೆ ಪುಡಿ ಆತಿನ ಸೌರಶಿ ಕಂಬ ಪನ್ಪಿನ 84 ಕಂಬದ ದೇವಸ್ಥಾನ. 5 ಕಂಬ ಇತ್ತಲಾ ಉಂಡು. ಮಥುರೆದ ರಾಜೆ ಕಂಸೆ ಕೃಷ್ಣನ ತಮ್ಮಲೆ. మథురేడు పుట్టిన కృష్ణి బలతిని నందగోకులుడు. పెద్ది అప్పె దేవకి, తాంకనద అప్పె యశోదె. మథురెదల నందగోకులదల నడుట్టు యమునా తుదె. తుదె కడతది రథోరాత్రే అమ్మె కంసన కన్ను తప్పాదు కనదిని. ఉందెక్కు సంబంధ ఇత్తిన ఐతిహ్యోలు అవశేషులు మూలు బొడుత్తినాతు ఉండు. కృష్ణే పుట్టుదిన జైలుండు నందగోకులుడు మన్నిడు గొబ్బుదిన జాగు రమణ రేతి. కాళింగను దొంకుదిన జాగు కాళియాఘాట్. రాధే బొక్క కృష్ణే మీయొందిత్తిన కెరె రాధాకుండ శ్యామకుండ. కుంటు అర్ధొందిత్తిన జాగు పుతారాకుండ. కంసను కెర్దు బతుదు బెసరు ఖరీదిన జాగు విశ్రాంఘాట్. అమ్మె వసుదేవే కృష్ణను కనతుదు బుడ్తిన జాగ కొయిలేఘాట్. కంసన అరమనెత్త అవశేష కంసతిల ముల్ప ఉండు. మన్ను తింతిన జాగు బ్రహ్మాండఘాట్. కృష్ణే గోపినకల్న కుంటు కొనుతిన జాగు చిరాఘాట్. ఇంచనే కుసుమకుండ వృందాకుండ పంపి కెరెక్కులు యమునా తుదెత్త పరిపుడు బొడుత్తినాతు తిక్కువ. ఆణు పొన్నన సంబంధ ఎంచిన పవిత్ర సంబంధ పంపినేను కృష్ణన బొక్క రాధెన గోపినకల్న నడుట్టు నమతువోల్యాపుడు. మథుర నగర నందగోకులద ఉద్యోగ పండ పేరు నెయ్యి బొల్య నెయ్యి మార్దు బదుకును. ఆండ ఆ ఊరుదకులు పెత్తద కంజిలేగు ఇల్లద జోకులేగు పేరు నెయ్యి కొరందే పేరుగు నీరు పాడుదు మారుంది తెరిగే. ఐకు కృష్ణే తన్న జోకుల్న ఒట్టుగు ఇల్లు పొగ్గుదు పేరు నెయ్త కుదుపే దర్తొంది తెగే. పొన్నులేగు శీలనే సంపత్తు అంచాదు యమునా తుదెట్టు కుంటుదెత్తుదు మీనగా నికులు మర్యాదిడు బదుకొడు పండుదు అకలిగి బుద్ధి కల్పారే బోడాదు కుంటుదెంగాదు దీతిని. పదొక్కులెడు నమకేనువా నారియా సీరే కద్దా గడిగేయ బెన్నె కద్దా పండుదు. ఉందెత్త అర్థ తెరియండ మాత్ర నంకు దేవేర్న లీల తెరివుండు. నమ్మ దేశద ఉత్తర ప్రదేశద మథురే కృష్ణదేవేరన జన్మభూమి లీలాభూమి. ఆ మన్నుద మైమెను నమ తెరియనుడు. దేశ సుత్తుడు కోశ ఓదొడు పండిలక డాక్టర్ శివరామ కరంతెర్ బ్యాంక్ లోను మల్తుదు పరదేశ ప్రవాస పోవుందిత్తెర్. అంచా ఎంకల్న యోగ గురు జయ ముద్దు శెట్రి ఏ పల పంపిణి దొడ్డుద పిరవు పోవడే నంజి కిచ్చి మచ్చర బుడ్లే తెలిపులే తెలిపాలే ధ్యానమల్పులే యోగమల్పులే ఆరోగ్యుడు బతుకులే నికలెగు నికల్న ఉలై దేవేరు తోజువేరు. అప్పే బొక్క మన్నుడుదు మిత్తుదా దేవేరిజ్జి ఉందు దేవేరు తింతిన మన్ను ప్రతియొంజి మన్నుడులా. ఆ నెలత్త కరణిక అవు దెత్తు తోజుండో ఆ మన్నుద కలె నమ్మ ఉడల్డు పొడు.
0: ఇతనేట తుళునాడుద జనపద విద్వాంసరైన డాక్టర్ గణేశమిన్ సంకమార్ ఇవంచి పొర్లుద పాతెరను కెబికొరన్ బత్తరు ఇడగు ఇనిత ఈ కార్యక్రమం ముగిండు. మాతరెగ్ల కుడవర అష్టమి పర్బద ఎడ్డెప్పుద మదిపో.

0: ನನ್ನದು ಬಗ್ಗೆ ತುಳುನಾಡದ ಜನಪದ ವಿದ್ವಾಂಸರಾಯಿನ ಡಾಕ್ಟರ್ ಗಣೇಶ ಮಿನ್ ಸಂಕಮರ್.
1: ಯೋಗ ಗುರು ಕುರಿನ ದೇವೇರು ತಿಂತಿನ ಮಣ್ಣು ಈ ಭೂಮಿದ ಮಿತ್ತ ಧರ್ಮ ಕಾಪರೆ ಬೋಡಾದ ನರಮಾನ್ಯ ರೂಪುಡು ಉದಿತು ಬತ್ತಿನ ದೇವೇರ್ನ ಕುಲು ದೊಂಕು ದಿನ ಗೊಬ್ಬು ದಿನ ಮಾಯಾ ರೂಪುಲೇನು ತೋಜಾದಿನ ಮಣ್ಣದ ಜಾಗಿಲು ನಂಕು ಪವಿತ್ರ ಕ್ಷೇತ್ರೋಲಾದ ಕಾರ್ಣಿಕದ ಧಾರ್ಮಿಕ ಕೇಂದ್ರೋಲಾದ ಮೆರೆವೊಂದುಂಡು. ನಂಬೊಲಿಗೆದ ಲೋಕದುಲೈ ಮೀ ಮನಸ್ಸದ ಆರೋಗ್ಯನು ಕಾತೊಂದು ಬರೊಂದುಂಡು. ಅವು ರಾಮೆ ಪುಟುದಿನ ಅಯೋಧ್ಯೆ, ಬುದ್ಧೆ ಪುಟುದಿನ ಕಪಿಲವಸ್ತು, ಕೃಷ್ಣೆ ಪುಟುದಿನ ಮಥುರೆ, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮದ ಬೆತ್ಲೆಹೇಮ್, ಇಸ್ಲಾಂ ಧರ್ಮದ ಮಕ್ಕ, ಒಂದು ಮಾತ ದೇವೆರೆ ನಂಬಿಗೆದ ಪವಿತ್ರ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಲು. ಕಾಲಗರ್ಭುಡು ನೀರಿಡು ಮುರ್ಕುದು, ತೂಟ್ಟು ಪೊತುದು, ದಂಡು ದಾಳಿಗೆ ತಿಕ್ಕದು ವರ ಮದೆ ಆಂಡಲ ಕುಡೊಂಜಿ ಕಾಲೋಗು ಅಲ್ಪ ಮಾಯ ಲಕದುಂತುಂಡು. ಉಂದೆಕ್ ನಂಕ್ ಬೊಡುತ್ತಿನಾತ್ ಉದರ್ಮೇಲು ತಿಕ್ಕುವ. ಇನಿತ್ತಗೇನದ ನಡೆಟ್ಟು ಯಾನ್ ಪನುಡಾಯಿನಿ ದ್ವಾಪರ ಯುಗತ್ತ ಕೃಷ್ಣ ದೇವೇರು ಪುಟುದಿನ ಮಥುರೆದ ಮಣ್ಣದ ಕತೆ. ಎಂಕಲ್ನ ಯೋಗ ಗುರು ಜಯ ಮುದ್ದು ಶೆಟ್ರು ಇಂಚೊಪ್ಪ ಮಧುರೆಗೆ ಪೋದು ಬತ್ತಿನಾರು. 5 ಗಂಟೆ ಪುಲ್ಯಕ್ಕಲೋಗು ಯೋಗ ಶಾಲೆಗೆ ಬತ್ತದು ಮಾತೆರೆಗಲ ಒಂಜೊಂಜಿ ಮುದ್ದೆ ಮಣ್ಣಲ ಮಥುರೆದ ಪೇರದ ಪೇಡಲ ಕುರಿಯರು. ಎಂಕುಲು ಮೋನೆ ಮೋನೆ ತೂವೊಂದು ಪುನಗ ಆರ್ನ ಮಥುರೆದ ಯಾತ್ರೆದ ಅಲ್ಂಬಗೋನು ಪಂಡೇರು. ಆರ್ನ ಪಾತೆರೆದ ತಿರ್ಲು ಇನಿತ್ತಗೇನದ ನಡೆ. ನಿಕಲ್ನ ಆರೋಗ್ಯದ ಪೋಡಿಗೆದ ಪುರ್ತುಡು ಆ ಮುದ್ದೆಡ್ದು ಕಿನ್ಕದು ಒಂಜಿ ಚಿಮಿಟ್ಟಿ ಮಣ್ಣು ದೆಪ್ಪುಲೆ ಲೋಟೆಡು ನೀರಿಡು ಕಲಡಾದು ಪರ್ಲೆ ರೋಗ ಗುಣ ಆಪುಂಡು. ದಾಯ ಪಂಡ ಅವು ಪರಮಾತ್ಮೆ ಅವತಾರದಿ ತೊಂದಿನ ಮಣ್ಣು, ಗೊಬ್ಬುದಿನ ಮಣ್ಣು, ತಿಂತಿನ ಮಣ್ಣು. ಆ ನಸೆ ಮಣ್ಣಿಡು ನಡಪುನಾಗ ಹಾಸಿಗೆದ ಮಿತ್ತು ನಡತಿನಂಚಾಪುಂಡು ಮೇಕ್ ರೆಂಕಂಡ ರೋಗ ಗುಣ ಆಪುಂಡು. ಕೃಷ್ಣನ ಪುರಲದ ಸ್ವರಕೆನ್ನಗ ಗೋಪಿ ನಕುಲು ನಲಿತೊಂದು ಬರೊಂದಿತ್ತೇರು. ಅಕಲ್ನೊಟ್ಟುಗು ದೇವೇರು ಗೊಬ್ಬುದಿನ ಮಣ್ಣವು. ಒಂಜಿ ದಿನ ಗೊಬ್ಬುನಾಗ ಬಗ್ಗದು ಮಣ್ಣಿಗೆ ಬಾಯಿ ಪಾಡ್ದು ಮಣ್ಣು ತಿಂಪಿನೇನು ಪಲಯೇ ಬಲರಾಮೆ ತುಯಿ. ಅಪ್ಪೆಡ ಪನ್ಪೆ ತಾಂಕನದ ಅಪ್ಪೆ ಯಶೋದೆ ಬತದು ಕೃಷ್ಣಡ ಕೇನುವಲು ಔದಾಯ ಮಣ್ಣು ತಿಂದ ಕೃಷ್ಣೆ ಸುಳ್ಳು ಪನ್ಪೆ ಯಾನ ಮಣ್ಣು ತಿಂತು ಜಮ್ಮ ಅಣ್ಣೆ ಸುಳ್ಳು ಪನೊಂದುಲ್ಲೆ. ಪನ್ನಗ ಯಶೋದೆಗೆ ಗೊತ್ತುಂಡು ಬಲರಾಮೆ ಸುಳ್ಳು ಪನ್ಪಿನಾಯೆ ಅತ್ತು ಎಂದು ಈಯೇ ಸುಳ್ಳು ಪನ್ಪ ಪಂಡದು ಆ ಮಲ್ಪು ತುಕ ಬಾಯಿನ ಪಂಡದು ಒಂಜಿ ಪೆಟ್ಟು ಬಾಯಿಗೆ ಹಾಕೋಲು. ಅಪಗ ಕೃಷ್ಣೆ ಬಾಯಿ ಆ ಮಲ್ತದು ಅಪ್ಪೆ ಯಶೋದೆಗೆ ತೋಜಾವೇ ಅಲ್ಪ ಅಲೆಗೆ ಇಡೀ ಬ್ರಹ್ಮಾಂಡ ತೋಜುಂಡುಗೆ. ಮೂಜಿ ಲೋಕನೇ ಕೃಷ್ಣನ ಬಾಯಿದೊಲೈ ಉಂಡು ಯಶೋದೆಗೆ ಕೃಷ್ಣೆ ದೇವೇರಿಂದು ತೆರಿವುಂಡು ಭಕ್ತಿ ಪುಟ್ಟುಂಡು. ಅವು ಕೃಷ್ಣಗೆ ಬುಡ್ಚಿ ಆಯಗ ಅಪ್ಪೆನ ತಾಂಕನದ ತೂಂಕನದ ಮೋಕೆ ಬೋಡು ಆಯೆ ಅಪ್ಪೆಗೆ ವರಾನೇ ತುಯಿನ ಮಾತ ನೆನಪು ಪೋಪಿಲಕ ಮಲ್ಪುವೆಗೆ. ಯಶೋದೆ ಯಾನು ಬಾಲೆಗೆ ಆಕಿಯನೇ ಪನೊಂದು ಅರಾದು ಪತ್ತುವಲುಗೆ. ಒಂದು ಮಾತ ನಂಕ್ ಕೇನ್ನಗ ಪುರಾಣ ಕತೆ ಎಂದು ತೋಜುಂಡು. ಆಂಡ ಉಂದೆಟ್ಟು ನಂಕ್ ತೋಜಂದಿನ ಪ್ರಕೃತಿ ಸತ್ಯ ಉಂಡು ಆಧ್ಯಾತ್ಮ ಉಂಡು ಒಂದು ಬಜಿ ಕತೆ ಅತ್ತ ಪನ್ಪಿನಲ ಅಲ್ಪದ ಜಾಗೇನು ತೂಂಡ ನಂಕ್ ತೆರಿವುಂಡು ಪನ್ಪೆರು ಯೋಗ ಗುರು ಜಯ ಮುದ್ದು ಶೆಟ್ರು. ಇಡೀ ಮಥುರೆಡು ಓಲು ತೂಂಡಲ ದೇವಸ್ಥಾನಲು ತೋಜುಂಡುಗೆ. ಮೊಘಲ್ ರಾಜರ್ನ ಕಾಲೋಡು ದಾಳಿ ನಡತದು ಮುಲ್ಪದ ದೇವಸ್ಥಾನೊಲೇನು ಪೊಡಿ ಮಲ್ತದು ಬುಳ್ಳಿ ಬಂಗಾರನು ಕಪ್ಪಲಡು ದಿಂಜಾದು ಕೊನೆಯರು. ಆಂಡಲ ದೇವೇರು ಪುಟುದಿನ ಆ ಮಣ್ಣದ ಕಲೆ ಕುಂದುದುಜಿ. ಹಿಂದೂ ಸಂತೆರ್ನಕುಲು ಬತದು ನಾಡು ಪತದು ಆ ದೇವಸ್ಥಾನೊಲೇನು ಮಗತ್ತು ಕಟ್ಟಾಯರು ಇನಿಕ್ಕಲ ಕಟ್ಟಾವೊಂದೇ ಉಲ್ಲೇರು. ಔರಂಗಜೇಬನ ದಾಳಿಗೆ ಪೊಡಿ ಆತಿನ ಸೌರಶಿ ಕಂಬ ಪನ್ಪಿನ 84 ಕಂಬದ ದೇವಸ್ಥಾನ. ಐತ 4 ಕಂಬ ಇತ್ತಲಾ ಉಂಡು. ಮಥುರೆದ ರಾಜೆ ಕಂಸೆ ಕೃಷ್ಣನ ತಮ್ಮಲೆ. మథురేడు పుట్టిన కృష్ణే బలతిని నందగోకులుడు. పెద్ది అప్పే దేవకి, తాంకనద అప్పే యశోదే. మథురెదల నందగోకులదల నడుట్టు యమునా తుదే. తుదే కడతది రథోరాత్రే అమ్మే కంసన కన్ను తప్పాదు కనదిని. ఉందెక్కు సంబంధ ఇత్తిన ఐతిహ్యోలు అవశేషులు మూలు బొడుత్తినాతు ఉండు. కృష్ణే పుట్టుదిన జైలుండు, నందగోకులుడు మన్నిడు గొబ్బుదిన జాగు రమణ రేతి. కాళింగను దొంకుదిన జాగు కాళియాఘాట్. రాధే బొక్క కృష్ణే మీయొందిత్తిన కెరే రాధాకుండ శ్యామకుండ. కుంటు అర్ధొందిత్తిన జాగు పుతారాకుండ. కంసను కెర్దు బతదు బెసరు కరిదిన జాగు విశ్రాంఘాట్. అమ్మే వసుదేవే కృష్ణను కనతదు బుడ్తిన జాగ కొయిలేఘాట్. కంసన అరమనెత్త అవశేష కంసతిల ముల్ప ఉండు. మన్ను తింతిన జాగు బ్రహ్మాండఘాట్. కృష్ణే గోపినకల్న కుంటు కొనుతిన జాగు చిరాఘాట్. ఇంచనే కుసుమకుండ వృందాకుండ పంపి కెరెక్కులు యమునాతుదెత్త పరిపుడు బొడుత్తినాతు తిక్కువ. ఆణు పొన్నన సంబంధ ఎంచిన పవిత్ర సంబంధ పంపినేను కృష్ణన బొక్క రాధెన గోపినకల్న నడుట్టు నమతు ఓల్యాపుడు. మథురా నగర నందగోకులద ఉద్యోగ పండ పేరు నెయ్యి బొల్య నెయ్యి మార్దు బదుకును. ఆండ ఆ ఊరుదకులు పెత్తద కంజిలేగ ఇల్లద జోకులేగ పేరు నెయ్యి కొరందే పేరుగు నీరు పాడ్దు మారుంది తెరిగే. ఐకు కృష్ణే తన్న జోకుల్న ఒట్టుగు ఇల్లు పొగ్గుదు పేరు నెయ్త కుదుపే దర్తొంది తెగే. పొన్నులేగు శీలనే సంపత్తు అంచాదు యమునాతు దెట్టు కుంటు దెత్తుదు మీనగా నికులు మర్యాదిడు బదుకొడు పండుదు అకలిగి బుద్ధి కల్పారే బోడాదు కుంటు దెంగాదు దీతిని. పదొక్కులెడు నమకేనువా నారియా సీరే కద్దా గడిగేయా బెన్నే కద్దా పండుదు. ఉందెత్త అర్థ తెరియండ మాత్ర నంకు దేవేర్న లీల తెరివుండు. నమ్మ దేశద ఉత్తర ప్రదేశద మథురే కృష్ణదేవేరన జన్మభూమి లీలాభూమి. ఆ మన్నుద మైమెను నమ తెరియునుడు. దేశ సుత్తొడు కోశ ఓదొడు పండిలేక డాక్టర్ శివరామ కరంతెర్ బ్యాంక్ లోను మల్తుదు పరదేశ ప్రవాస పోవుంది తెరు. అంచా ఎంకల్న యోగ గురు జయ ముద్దు శెట్రు ఏ పల పంపిణి దొడ్డు దపిరవు పోవడే నంజి కిచ్చి మచ్చర బుడ్లే తెలిపులే తెలిపాలే ధ్యానమల్పులే యోగమల్పులే ఆరోగ్యుడు బతుకులే నికలేగు నికల్న ఉలయి దేవేరు తోజువేరు. అప్పే బొక్క మన్నుడుదు మిత్తుదా దేవేరిజ్జి ఉందు దేవేరు తింతిన మన్ను ప్రతియొంజి మన్నుడులా. ఆ నెలత్త కరణిక అవు దెత్తు తోజుండు ఆ మన్నుద కలె నమ్మ ఉడల్డు పోడు.
0: ఇతనేట తుళునాడుద జనపద విద్వాంసరైన డాక్టర్ గణేశమిన్ సంకమార్ ఇవంచి పొర్లుద పాత్రను కెబికొరన్ బత్తరు ఇడగు ఇనిత ఈ కార్యక్రమం ముగిండు. మాతరెగ్ల కుడవర అష్టమి పర్బద ఎడ్డెప్పుద మదిపో.

0: కళరాజ మధ్యలేరు పుగర్ని
1: అని చెప్పాను.
0: ఎంకులు కంసరాజన్న అరవత్తలు పండ తంగడి బాలేలు
2: దేవకి దేవి కంసరాజన్న తంగడి
0: అత్తే భయంగా ఉని వసుదేవేళ పొడిది దేవకీ దేవి అన్న జోకులు ఎంకులు.
1: ఓ అద్దాకిన జోకులా ఆడాది జోకులేని పాతకు మరంటే ఆకిలక్క
2: ఆ జాతి నన్నే గోకులోడ సేర్దిని అవే నన్నే బలరామే ఇమేనే.
1: ఓ

విద్యావిధి ముగితుంది, తీర్థప్రసాద స్వీకారం అవుతుంది, రాయచావరుడి పట్టణమైనట్టు మిత్తు పుల్దానగా కొంచెం ఆలోచన దొరకబోడు.